0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా స్వామివారి భక్తులందరికీ హరే శ్రీనివాస స్వాగతం. ఉదయపు వేళ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలసిగా శరన్నవరాత్రోత్సవం కూడా ఏర్పాటు అవుతున్నది. దేశమంతట ఎంతో భక్తిభావాలతో ఘనంగా మన శ్రీ వెంకటేశ్వర పూజ, ఇంకా శరన్నవరాత్రి. అయితే ప్రతిరోజులాగా ఉదయం కూడా వినిపిస్తారు ఓ ప్రవచనం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారు తమ ప్రవచనం వినిపిస్తారు, విశేషంగా ఈ శరన్నవరాత్రోత్సవంలో.
2: ముందుగా భక్తులందరికీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు, అలాగే అందరికీ వెంకటేశ్వర వ్రతం శుభాకాంక్షలు. మనం చాలా భక్తి శ్రద్ధలతో ఈ వెంకటేశ్వర వ్రత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము.

0: విష్ణు భగవానుడు మనకి అనేక రూపాలలో కనిపిస్తూ ఉన్నారు. వాటన్నిటిలో ముఖ్యంగా మనకి తెలిసినవి దశావతారాలు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి, అలాగే పరశురామ, ఇవన్నిటినీ ఈ 10 అవతారాలని కలుపుకొని దశావతారములు అని అంటారు. ఇక్కడ మనందరికీ చాలా మామూలుగా వచ్చే సందేహం, అందరికీ చాలా మామూలుగా వచ్చేటువంటి సందేహం ఏమిటంటే, దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అనే ఆయన లేరు కదా, మరి ఎందుకు కలియుగంలో ఆయనకి ఇన్ని ఆలయాలు, ఇంత వెంకటేశ్వర వ్రతం, ఈ 40 రోజుల దీక్షగా మనం ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి సందేహం అందరికీ చాలా మామూలుగా వస్తూ ఉంటుంది. అసలు ఎవరి వెంకటేశ్వర స్వామి అంటే, మన గురువుగారి మాటల్లో ఈ విధంగా అన్నారు, నకృతం దేవసంగైశ్చ నకృతం విశ్వకర్మణః స్వేచ్ఛయా క్రీడతే యత్ర ఇచ్ఛారూపం విరాజతి అని శాస్త్రవాక్యం. అంటే ఆ యొక్క స్వరూపాన్ని ఇప్పుడు మనకి జన్మ ఇచ్చారనుకోండి, ఎవరన్నా వాళ్ళని తల్లిదండ్రుల ద్వారా మనకి జన్మ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం పుట్టడం ఒక తల్లిదండ్రి ద్వారా మనకి ఆ జన్మ, మన యొక్క జననం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా భగవత్ స్వరూపాన్ని మనం చూసుకుంటే, ఎటువంటి అవతారమైనా మనం చూసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి రామావతారం అనేది తీసుకుందాం. రామావతారాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, భగవంతుడైనటువంటి రామునికి తండ్రిగా దశరథ మహారాజు ఉన్నారు, అలాగే తండ్రిగా మన కౌసల్ తల్లిదండ్రి అనేవారు ఆ భగవంతుడైనటువంటి రాముల వారికి ఉన్నారు. కానీ ఈ శాస్త్రంలో చెప్పినట్టు నకృతం దేవసంగైశ్చ నకృతం విశ్వకర్మణః, విశ్వకర్మ ఏదైనా తయారు చేయాలంటే విశ్వకర్మ అనేటువంటి ఆయన ఉంటారు, అదే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఈ స్వరూపాన్ని చెక్కలేదు, అలాగే ఎవ్వరూ తయారు చేయలేదన్నమాట, తయారు చేయనటువంటి వారు. అటువంటి స్వేచ్ఛయా క్రీడత యత్ర ఇచ్ఛారూపం విరాజితి, తనంతట తను విష్ణు భగవానుడు తనే, నేనే ఈ వెంకటేశ్వర స్వరూపము అని వెంకటాద్రి పర్వతం మీద ప్రకటించుకున్నటువంటి అవతారమే శ్రీ వెంకటేశ్వర అవతారం. అలాగే అటువంటి స్వయం కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు, అంటే స్వయం భగవానుడు, స్వయంగా ఆగనే విష్ణు భగవానుడు, అలాగే కలియుగంలో ప్రత్యక్ష దేవుడు, ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దైవము అని అంటారన్నమాట. మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటివి రెండు ఉంటాయి, ఒకటి సూర్య భగవానుడు, అలాగే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి, అంటే భగవంతుడు స్వయంగా భూమి మీదకు వచ్చి తనంతట తను శిలగా మారిపోయినందుటి వల్ల ఆయన కలియుగ ప్రత్యక్ష భగవంతుడిగా, ప్రత్యక్ష దైవంగా ఇక్కడ మనందరి చేత ఈ వెంకటేశ్వర వ్రతం అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా మన యొక్క భక్తి శ్రద్ధలతో మనం చేసుకునేటువంటి పూజలన్నింటినీ అందుకుంటూ ఉన్నారు. అటువంటి భగవంతుడికి మనం ఈ భాద్రపద మాసంలో అనేకానేక రకాలుగా మన యొక్క మంత్రాలతోటి, మన యొక్క కీర్తనలతోటి, మన యొక్క భగవంతుడి యొక్క భక్తితోటి మనం ఈ అన్నిటినీ మనం ఆయనకి సమర్పణ చేస్తూ ఉన్నాము. అటువంటి వెంకటేశ్వర వ్రతాన్ని మనం ఎంతో భక్తిగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని కోరుకుంటూ హరే శ్రీనివాస.
1: ఈ ఉదయపు వేళ విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. శరన్నవరాత్రోత్సవం కలసిగా మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. వందనామిదికర సెలవు తీసుకుని హరే శ్రీనివాస, నమస్కారం.

శ్రోతలందరికీ నమస్కారం. స్త్రీల మనస్సులోని భావాలను, వారి అనుభూతులను, వారి ఆలోచనలను, వారి అందమైన ప్రపంచాన్ని స్వరాల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే మీ సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు మన కార్యక్రమం ఒక ప్రత్యేకమైన భక్తి సంచిక. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ స్త్రీ జీవితంలోని భక్తి, ప్రేమ, బాధ్యత, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం, తన వారి కోసం ఆమె చేసే ప్రార్థన, ఇవన్నీ శ్రీనివాసుని సన్నిధిలో ఉంచుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు

పిల్లల కోసం చేసే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా వారి గురించి ఆలోచించే తల్లి మనసుకు వయసుండదు. పిల్లలకు ఆరోగ్యం ఉండాలి, వారు మంచి మార్గంలో నడవాలని, వాళ్ళ జీవితంలో మంచి అవకాశాలు రావాలని, వారు ఎక్కడ ఉన్నా భగవంతుడి రక్షణలో ఉండాలని తల్లి కోరుకుంటుంది. ఆమెకు ప్రతిసారి పెద్ద పెద్ద ప్రార్థనలు అవసరమే లేదు. వంట చేస్తూ ఒకసారి స్వామివారిని తలుచుకోవచ్చు. పిల్లలను పాఠశాలకు పంపుతూ గోవింద అని అనుకోవచ్చు. రాత్రి వాళ్ళు నిద్రపోయిన తర్వాత చేతులు జోడించి స్వామివారికి సమర్పించవచ్చు.

స్త్రీ తరచుగా అందరి గురించి ఆలోచిస్తుంది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు, ఇంటి బాధ్యతలు, ఉద్యోగం,

కానీ ఈ పరుగులో ఒక విషయం మాత్రం కొన్నిసార్లు మర్చిపోతుంది, తన గురించి. అందుకే ఈరోజు శ్రీనివాసుని ముందు మన కోసం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్వామివారు, నా కుటుంబాన్ని చూసుకునే శక్తి నాకు ఇవ్వండి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి, నా మనసుకు ప్రశాంతతను ఇవ్వండి, నా మీద నేను కూడా ప్రేమ చూపించుకుని జ్ఞానం

చాలా ఇంటిలో ఉదయం మొదటి దీపాన్ని వెలిగించే చేతులు ఒక మహిళవే. ఆ చిన్న దీపం ముందు ఆమె కళ్ళను మూసుకుని కొన్ని క్షణాలు ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలో తన ప్రేమ కంటే తన వారి పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఆ దీపం కేవలం పూజా మందిరమే వెలిగించదు, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఈరోజు మనము మనసులో ఒక దీపాన్ని వెలిగించుకుందాం. ఆ దీపం మనలోని భయాలను తొలగించాలి, మనసులోని ఆందోళనను తగ్గించాలి, మన జీవితంలో ఆశను నింపాలి.

ఒక కుటుంబంలో భార్యగా ఒక మహిళ పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడం, అతని విజయాల్లో ఆనందించడం, కుటుంబ నిర్ణయాల్లో తోడుగా నిలవడం, ఎన్నో సందర్భాలు తన భావాలను పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు నడిపించడం, ఇవన్నీ ఆమె ప్రేమలోని రూపాలు. ఈరోజు ప్రతి దంపతుల జీవితంలో పరస్పర గౌరవం, ప్రేమ, అవగాహన, ఆరోగ్యం ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం.

స్త్రీ జీవితంలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, అత్తగా, స్నేహితురాలిగా ప్రతి పాత్రలోని ఆమె తన ప్రేమను పంచుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి మహిళ కోసం మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేద్దాం.

ఆమె అడుగులకు ధైర్యం కలగాలి. ఆమె నిర్ణయాలకు స్పష్టత కావాలి. ఆమె హృదయానికి ప్రశాంతత కలగాలి. ఆమె కుటుంబానికి ఆనందం కలగాలి. ఆమె కష్టాలకు తగిన ఫలితం లభి

0: à tout bande qui peut exprimer sa situation là, le radio ou bien le réseau sociaux, que les politiques ou ban observateurs. Moi, je veux mesurer la gravité de ce propos et réfléchir bien le ban conséquence. C'est vous êtes la voie plutôt pour propager la paix et la sérénité. Moi, tant que chacun exerce sa liberté d'expression avec discernement et dans le respect de la loi. Moi aussi, bien dire à tout ban mauricien qui ban la police, c'est aussi ban mauricien comme vous êtes. Vous êtes la famille, pareil comme vous êtes. Vous êtes les enfants, vous êtes les proches. Oui, et non, haine la police qui fait commettre un acte impardonnable. Mais nous ne sommes pas capables de rendre toute la police Maurice responsable. La police est au service de la population. Elle n'est pas là pour faire des ordres, elle est là pour assurer la sécurité chaque Mauricien. Mon message est clair et sans concession. Nous pouvons identifier les incendiaires. Ban di moun qui peut agir contre l'intérêt de nos pays. Et je pour bizin répondre. Di moun qui ne fait ban acte illégal pour subir ban conséquences bien lourdes de cette action antipatriotique méritée. Avant de terminer, je remercie de tout cœur tout ban chef religieux et tout ban di moun qui, à cette manière, il lance un appel au calme qui fait passer un message d'apaisement et d'unité. Mes chers compatriotes, à chaque fois que nos pays traversent un moment difficile, nous venons agir dans l'unité et la discipline pour surmonter tout un obstacle. Nous sommes un peuple extraordinaire qui est l'exemple de la paix et de l'harmonie pour le monde entier. Pas les personnes attaquent nos tissus sociaux et la paix dans le pays. Pour contre les autres, pour notre discipline ce soir. Je peux continuer à suivre la situation de près. Conseil des ministres prenait un demain à 14h30. Nous réanalyse la situation et décide de la marche à suivre. J'espérais que nous passions la nuit tranquille à Zodi. Merci pour votre attention.
1: ₹819 kHz ये है रेडियो मॉरिशस रेडियो मॉरिशस
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका
3: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం. ఈ నవరాత్రి యొక్క సమయంలో మనం విశేషంగా భక్తి పాటలను ప్రసారం చేస్తాము ఈ స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. అయితే అలవాట్లు ప్రకారంగా మనం కూడి ఉన్నాం స్వరాల వేదిక కార్యక్రమంలో. అయితే నవరాత్రి అంటే ఏంటి కొంతవరకు మనం మాట్లాడటాము. నవరాత్రులు హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. నవరాత్రి అనే పదానికి 9 రాత్రులు అని అర్థం. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. 10వ రోజును విజయదశమి లేదా దసరా పండుగగా జరుపుకుంటారు.

నవరాత్రులలో దుర్గాదేవిని శక్తి స్వరూపినిగా ఆరాధిస్తారు. చేడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుంది.

పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవిని 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజును సంహరించింది. అందువల్ల విజయదశమి రోజును ధర్మం అధర్మంపై సాధించిన విజయంగా

అవునండి శ్రోతలారా, ఇంతటితో మీ కృతిక కీసెలవు ఇవ్వండి. ఎప్పుడైనా స్వామివారి కృప కటాక్ష మీపైన ఉంటారని కోరుకుంటూ నీటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంతటితో మీ కృతిక కీసెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.